0: ఈమెన అనుకా చిట్టి తాపం నోకి ఎన్నే వకేసం నోకి నేసా వెన్నే
1: కమాండర్ KPYT KPYU, the voice of the Basco Yaqui tribe.